నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, దశమి, జూలై నెల 10వ తేదీ, ఈరోజు శుక్రవారం.

కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విన్నాం. సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు, కానీ ఆ కాలంలో మనం ఏం చేసాం, ఎలా ఉన్నాం, ఏం సాధించామన్నదే ముఖ్యం అన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు.

స్వరాజ్దీప్కై శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 8:30 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6:15 స్వరాజ్దీప్కై శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్దీప్

స్వరాజ్దీప్కై శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 8:30 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6:15 స్వరాజ్దీప్కై శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 7:00 రంగత్కై షహీద్ ద్వీప్ స్వరాజ్దీప్ స్ట్రైట్ ఐలాండ్ కదంతల మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రంగ రేపు ఉదయం 11:00 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 స్వరాజ్దీప్కే బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ స్ట్రైట్ ఐలాండ్ రేపు మధ్యాహ్నం 11:30 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 షహీద్ ద్వీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ బారట రేపు మధ్యాహ్నం 2:30 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

బాలానందం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక చిన్న నీతి కథను విందాం. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయక పిచ్చుక ఉండేది. మనసులోని ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు కాకుల గుంపు పరిచయమైంది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహమైంది. పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయకూడదు, అవి మంచివి కావు కానీ. కానీ ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండానే ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళిపోయింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతు వచ్చి పరిగెత్తుకుంటూ ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలుపెట్టాడు. కాకుల గుంపుకు అది అలవాటే, అవి తుర్రని ఎగిరిపోయాయి. కానీ పిచ్చుక రైతులకు దొరికిపోయింది. "బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాల్ని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి" అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంటనం నాశనం అయినా రైతులకు కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మలేదు కదా, దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు. దీనివల్ల మనకేం అర్థమైంది పిల్లలు? ఇతరులు తన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు.

0: చైర్మన్ ఆర్డర్ ఇవ్వండి డాక్టర్ గారు. అప్పటికే వీధి చివరి వరకు క్యూ ఉంటున్నది.
1: అవును సార్, ఈ సిస్టర్ చెప్పినట్టు చేయండి. ఉదయం 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఆసుపత్రి తెరిస్తే చాలు సార్. పేషెంట్లు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఖుషిగా వెళ్ళిపోతారు ఇళ్లకు.
0: ఏం చెప్పారండి డాక్టర్?
2: పిలవండి.
3: బాబు, డాక్టర్ గారు. వారం రోజుల నుంచేనండి మా వాడికి జబ్బు. పుట్టినప్పటి నుంచి బాగానే ఉన్నారు. ముఖం అది చూసారా, చక్కగా ఉన్నాయి. వారం రోజుల నుంచిను తిండి కూడా బాగా తింటున్నాడు. చూపు మాట కూడా బాగానే ఉన్నాయి.
2: ఏమిటి జబ్బు అసలు? అబ్బాయి ఇలారా? ఏ బాబు, నిన్నే? అదేమిటా టెటో చూస్తున్నావు నిన్నే?
3: అయ్యో, ఇదేనండి జబ్బు. ఉన్నట్టుండి 2 చెవుల్లోనూ చెవుడు వచ్చేసింది. బ్రహ్మాండాలు బద్దలైనా వినబడవు. బంగారం లాంటి నా తండ్రికి ముక్కు మొహం అన్నీ బాగానే ఉన్నాయి. చెవులు కూడా చూడ్డానికి ముద్దొస్తున్నాయి. చూసారా?
1: అబ్బబ్బబ్బబ్బా, నా చెవులు పట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను. వారం రోజుల నుంచి ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం, నా చెవులు పట్టుకొని ధ్యానించడం. ఏం చేసినా నా చెవులు బాగుపడవు. నాకు చెవులు వచ్చింది, చెవులు వచ్చింది.
2: సరే సరే అమ్మా, మీ అబ్బాయిని ఇక్కడే ఉంచండి. నర్స్?
4: ఎస్ డాక్టర్.
2: ఇతన్ని లోపలికి తీసుకువెళ్ళు. వెళ్ళండి అమ్మా, ఈ రాత్రికి ఇక్కడే ఉంచండి.
3: డాక్టర్ గారు, మా వాడు ఎక్కడా ఉండడండి. ఏ పక్క మీద నిద్రపోలేడు. బుర్రా బుద్ధి మాటా చూపు అన్నీ బాగానే ఉన్నాయి. ఈ మాయదార్ చెవుడు
2: అరవకుండా దయచేసి లోపలికి వెళ్ళండి. నెక్స్ట్. నీ పేరు?
5: భీమారావు.
2: ఏమైంది, సుస్థి ఏమిటి?
5: చేతులు రెండు వాచిపోయాయండి.
2: నీతో పెద్దవాళ్ళు ఎవరు వచ్చారు?
1: వాళ్ళ నాన్నగారు వచ్చారు, కానీ దూరంగా వెనకాలగా నిలబడుతున్నారండి. ఈ అబ్బాయిని చూస్తే ఆయనకి భయంలా ఉంది. అదిగో వచ్చారు.
2: ఏమిటి మీ అబ్బాయికి సుస్థి?
6: 10 రోజులనాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి చేతులు వాచిపోయి ఉన్నాయండి. ఏమిటోలా అని ఊరుకున్నాం, కానీ రోజు రోజుకి కాస్త కాస్త లావు ఎక్కువ అవుతుందండి. గాలి పోసుకున్నాయేమోనని వాళ్ళమ్మ బట్టలు చుట్టింది ఆ చేతులకి. ఏ డాక్టర్కి అంత చిక్కలేదు. తమరు పిల్లల స్పెషలిస్ట్ అని ఇక్కడికి తీసుకొచ్చాను.
2: ఏమిటి మీరు అట్లా భయంగా చూస్తున్నారు అబ్బాయి వంక?
6: ఏమీ లేదండి. ఏం లేదండి, మా పిల్లవాడిని ఆ బల్లకి కాస్త దూరంగా ఉంచండి. ఆహా, ఊరికినే ఉంటున్నారు నాయన. నీ సంగతి కాదుగా. నీ సంగతి కానే కాదు, ఊరికినే చెప్పాను. కాంపౌండర్ గారు, ఆ బల్ల మీద అన్ని వస్తువులు ఉన్నాయి, పిల్లవాడిని కాస్త దూరంగా ఉంచండి.
2: ఓహో, అదా సంగతి. నర్స్?
4: ఎస్ డాక్టర్.
2: ఈ అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళి కట్లన్నీ విప్పి ఆ 2 చేతులు లోషన్లోనే.
4: ఓకే డాక్టర్.
2: ఈ రాత్రికి ఇక్కడే ఉంచండి. మీకేం భయం లేదు, మా చిన్న నర్స్ మీ అబ్బాయిని చూస్తుంది. నెక్స్ట్.
4: నేను రావచ్చా డాక్టర్?
2: రా.
1: ఆగమ్మా, సరిగ్గా నిలబడు.
4: అలాగేనరే.
2: నర్స్?
4: ఎస్ డాక్టర్.
2: ఆమెను ఇలా తీసుకురా.
4: ఎస్ డాక్టర్. ముట్టుకోకు, ఆ తామరతోడు నలిగిపోతుంది. హస్తపద్మం కందిపోగలదు. నేనే వస్తాను. డాక్టర్ గారు, ఈ సంపంగి పువ్వులాంటి ముక్కు, కలువరేకుల్లాంటి కళ్ళు సరిగ్గానే పనిచేస్తున్నాయి, కానీ కాళ్ళు చేతులు ఇలా డ్యాన్స్ భంగిమల్లోకి కొంకర్లు తిరిగి నిలబడుతున్నాయి. చూసారా, చూసారా?
7: డాక్టర్ గారు, మొగలి రేకుల్లాంటి ఆ రంగు, నల్ల త్రాచులో ఆ వాలుజడ చూసారా? హంసరా నడిచే నా కూతురికి, కోయిల్లా పాడే నా ముద్దు పట్టికి ఉన్నట్లుండి ఏదో విపరీతమైన జబ్బు చేసింది.
2: ఓహో, అలాగా. ఈ పోజులో నీ చేతిలో ఏముంది, అలా మొహం చూసుకుంటున్నావు?
4: అద్దం. నా అందానికి చందానికి ఆయువు పట్టి ఈ అద్దం. ఈ చివరి చౌరస్తాలో పెద్ద పోస్టర్ చూడలేదు డాక్టర్ గారు? సినిమాలో అజంతా సుందరి అందులో ఇలాగే నిలబడుతుంది. కానీ డాక్టర్ గారు, నా చేతులు కాళ్ళు నాకే సాధ్యం కాకుండా ఏ పని చేయడానికి వీలు లేకుండా ఇలా పోజులు వచ్చేస్తుంటాయి. మెరుపు తీగలాంటి లతాంగి లాంటి నేను ఇలా వంకర్లు కొంకర్లు తిరిగిపోవడం ఏమన్నా బాగుందా?
2: అవునమ్మా, ఏమీ బాగోలేదు. నీ కేసు నాకు పూర్తిగా అర్థమైందిగా. మంచి మందిస్తాను. నర్స్?
4: ఎస్ డాక్టర్. నేను లోపలికి తీసుకువెళ్ళాలా అండి?
2: అవును, జాగ్రత్త. తర్వాత పేషెంట్.
8: బాబు, మీరేనా డాక్టర్ బీనన్నం గారు? మిమ్మల్ని గురించి చాలా విన్నాను. మా 3వ మనవడండి వీడు. ఈ మధ్యనే

0: కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి బాలానందం ఆసుపత్రి అనే బాలల నాటిక.
1: తలుపు తీయమంటారా సార్? పబ్లిక్ చాలా మంది వచ్చి నిలబడ్డారు సార్. మనం టైం ప్రకారం తీస్తామంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు సార్, గొడవ చేస్తున్నారు. సిస్టర్ పిల్లలు ఏమి ఉంటున్నారు? గొడవ చేస్తున్నారు కాంపౌండర్ గారు. బిస్కెట్లు తింటున్నారు, ఏడుస్తున్నారు. పెద్దలు మాత్రం వాళ్ళని పట్టుకోలేక నిల్చోలేక ఇబ్బంది పడిపోతున్నారు. తెల్లవారుజామున ఆసుపత్రి

0: పది 15 రోజుల నుంచి వీడికి సుస్తి అండి. ఏమిటి సుస్తి? ఇలారా అబ్బాయి, చెబుతాను. మీ టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపరు మా వాడి చేతికి ఇవ్వండి. ఇవ్వండి. ఇచ్చారా? ఇప్పుడు తీసుకోండి వాడి దగ్గర నుంచి. అరే, రావటం లేదే. కాంపౌండర్, ఆ పేపర్ తీసుకో.
1: అబ్బా, రావడం లేదండి. ఈ అబ్బాయి చేతులు కదా అతుక్కుపోయింది.
0: నర్స్?
1: ఎస్ డాక్టర్, మీరు ఉండండి డాక్టర్. కాంపౌండర్ గారు, మీరు అబ్బాయిని పట్టుకోండి, నేను పేపర్ లాగేస్తాను. అమ్మయ్యా, వచ్చేసింది డాక్టర్.
0: ఇది సరేనా? ఇప్పుడు ఇంకా మీ ట్రేలో ఉన్న కత్తుల్లో ఒకటి ఇవ్వండి మా వాడికి.
1: వద్దండి సార్, ఆ కత్తి ఈ అబ్బాయి చేతుల్లోంచి లాగితే నాకు మా నర్సుకో 4 వేళ్ళు కింద పడతాయి.
0: ఏమీ తెగవు నాయనా, నేను చెబుతున్నాగా పెద్దవాణ్ణి.
1: వద్దండి తాతగారు.
0: పర్వాలేదు, ఇవ్వండి, నేనున్నానుగా. ఇదిగో పట్టుకో బాబు. ఇప్పుడు ఇంకా తీసేసుకోండి. ఏది ఇలా చిత్రం బాగానే ఇచ్చేశాడే. సరే, ఈ మందు తీరి పట్టుకో. వద్దండి వద్దు, కాగితం అనే పదార్థం మాత్రం చేతి దగ్గర రానివద్దు.
1: అంతేనండి డాక్టర్ గారు, మా తాతగారు చెప్పింది నిజం. దుకాణం నుంచి ఏదైనా సరుకులు తేవాలంటే అవి కాగితాల్లో కట్టి లాభం లేదండి, ప్లాస్టిక్ సంచుల్లో ఇవ్వాలి వాళ్ళు, లేదా బట్ట సంచుల్లో పోయించుకొస్తాను. స్కూల్లో కూడా పుస్తకాలు పక్క పిల్లలు తీసి నా ముందు పెడతారు, తగిలి తగలకుండా పెన్ను గుచ్చుకుని రాస్తాను. చేత్తగాని పుస్తకం ముట్టుకుంటే నలుగురు కలిసి బలవంతంగా ఉడదీయవలసిందే, అలా అతుక్కుపోతాయి.
0: అదా కేసు. సరే ఉంచండి, రేపు పొద్దున్నటి కల్లా ట్రీట్మెంట్ పూర్తవుతుంది. నర్స్?
2: ఎస్ డాక్టర్.
0: ఈ అబ్బాయిని?
2: ఓకే డాక్టర్.
0: ఇంకా ఆపేద్దాం, పూటకి 4 సీరియస్ కేసులు చూద్దామని కదా నా అభిప్రాయం.
1: సార్ సార్, దయించి మీరు ఈ రూల్ మార్చుకోవాలి సార్. బాలరోగులు పట్టుకోలేక పెద్దవాళ్ళు పచ్చడైపోతున్నారు సార్.
0: సరే, మరొకరు ఇద్దరిని చూద్దాం.
3: నమస్కారం అండి డాక్టర్ గారు. మా పిల్లల్ని ఇంకా మీరే రక్షించాలి. దీన్ని చూశారు చూడండి, నాడి అది చూడండి.
0: ఇలా దగ్గర రామ్మా, పరీక్ష చేస్తాను. అరే పడిపోయింది ఏమిటి? నర్స్ కాంపౌండర్ నీళ్లు తండి.
3: నీళ్లు చలితే లేస్తుందండి, ఇదే వరుస. ఉన్నట్లుండి ఏమొస్తుందేమో. ఇంకా ఈ అబ్బాయి ఉన్నాడు చూశారు, వీడు మా పెద్దవాడు.
0: అబ్బాయి సంగతి సరేనండి, ముందుగా ఈ అమ్మాయిని పూర్తిగా పరీక్ష చేశాక అరేరే మళ్ళీ పడిపోయింది. ఇదా సంగతి. అమ్మాయి లే, ఏం చదువుతున్నావు నువ్వు?
4: 7th క్లాస్.
0: బాగా చదువుతున్నావా? ఎలా వచ్చే మార్కులు మొన్న పరీక్షలలో? పడిపోకుండా పట్టుకోండి. నర్స్ లోపలికి తీసుకువెళ్ళు. మీ అమ్మాయి విషయం నాకు అర్థమైందండి. అబ్బాయి నువ్వేం చదువుతున్నావు?
5: నేనా అండి, నేను 10వ క్లాస్ చదువుతున్నాను.
0: ఇలారా పరీక్ష చేస్తాను. ఆగుమరి, నేను నీ నాడి చూస్తుంటే నువ్వు నా నాడి చూస్తావేమిటి? నాకేమీ జబ్బు లేదుగా.
3: ఇదేనండి వరుస, మనం ఏది చేస్తుంటే తను అదే చేస్తాడు. ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చినా పిన్నలు వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కోతిలాగా వాళ్ళు ఎదురుగా నిలబడి వాళ్ళు చూసినట్టల్లా చూస్తూ నవ్వినట్లల్లా నవ్వి కాపీ చేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు? డాక్టర్ బాబు, మా పిల్లల్ని ఇంకా మీరే రక్షించాలి.
0: ఇదా సంగతి.
2: ఈ
0: అబ్బాయిని తీసుకువెళ్ళి ఇందాక వచ్చిన డాన్స్ అమ్మాయి దగ్గరగా నిలబెట్టు. ఇద్దరూ జీవట్లాగా జంటగా పోజులు పెడుతూ ఉంటారు. కాంపౌండర్, ఇప్పటికి ఇంకా కేసులు ఆపేద్దాం. నువ్వు మన ఆసుపత్రి మైక్లో చెప్పే.
1: బాలరోగులారా, వారి తల్లిదండ్రులారా, ప్రఖ్యాత డాక్టర్ బీనందం గారు ఆని ముచ్చాల లాంటి 5 అర్జెంట్ కేసులు చూశారు. వారికి చికిత్స ప్రారంభిస్తున్నాం. రేపు ఉదయం ఇదే టైంకి ఆసుపత్రి తెరుస్తాము.

0: తెల్లవారింది కదా నర్స్, రోగులందరూ లేచారా?
1: రోగులు లేచారు కానీ వారితో వచ్చిన పెద్దలు ఇంకా నిద్రపోతున్నారు డాక్టర్.
2: నమస్తే డాక్టర్, మేము బాగున్నాం.
3: ఇంకా వెళ్ళొచ్చా? ఆ మనుషులతో పట్టుకెళ్ళొచ్చా?
0: ఓ, పట్టుకెళ్ళండి. పైనున్న బిస్కెట్లు మీకు, అడుగునున్న విటమిన్లు మందుగోళీలు మీ పెద్దవాళ్ళకి వేయండి. మిమ్మల్ని పెంచినందుకు నీరసం రాకుండా. మీరు వెళ్లేలోగా మీ జబ్బులేమిటో, వాటి కారణాలేమిటో, అవి పూర్తిగా నయం కావడానికి మీరేం చేయాలో చెబుతాను. వింటారా? అందరూ రండి. మొదటి పేషెంట్, నువ్వు మీ అమ్మ నాన్న బళ్ళో మేస్టారు ఇంకా ఇతర పెద్దలు చెప్పిన మాటలు వినిపించుకోవడం మానేశావు. అందుకే నీకు చెవులతో ఎలాగో

0: పని లేదు కదా అని బ్రహ్మాండమైన చెవుడు వచ్చింది. నిన్న రాత్రి నీ చెవులు శుభ్రం చేసి మీ అమ్మగారి చేత నీ చిన్నప్పటి జోలపాటలు అవి పాడించావు, అవి విన్నావు, అందుకే నీ చెవుడు పోయింది.
1: చిత్తం, పెద్దల మాట వింటాను డాక్టర్ గారు. రెండో పేషెంట్ భీమారావు, పేరుకు తగ్గట్టే దీనికి చాలా బలం ఉందండి.
2: అవును డాక్టర్ గారు, నిన్న రాత్రి ట్రీట్మెంట్ ఇస్తుంటే ఒక బేసిన్ విసిరేశాడండి. అది మన ఆపరేషన్ థియేటర్ దాటి వెళ్ళి పక్కింట్లో ప్లేడర్ గారు పెరట్లో కూర్చుని కేసులు చదువుకుంటుంటే ఆయన నెత్తి మీద టోపీలా పడింది. నేను గోడ దూకి వెళ్ళి ఆయన తలకి డ్రెస్సింగ్ చేసి వచ్చాను కదండి.
0: ఆ కథంతా నాకు తెలుసులే. నువ్వు వస్తువులు విసిరేయడం వల్ల, అంతేకాక ఒక బస్సు మీద మీ వీధి ట్యూబ్ లైట్ మీద రాళ్ళు రూపడం వల్ల నీ చేతులు వాచిపోయాయి. రాత్రి నీ చేతులకి అహింస ఇంజక్షన్ ఇచ్చాం, దాంతో చూడు సాధువుల్లా పడి ఉన్నాయి. దేవుడు మనకి చేతులు ఎందుకు ఇచ్చాడు?
3: మంచి పనులు చేయడానికండి. ఇప్పుడు వాపు తీసిపోయి తేలిగ్గా హాయిగా ఉన్నాయి. ఇంకోసారి నేను ఏ వస్తువునైనా పాటు చేస్తే ఒట్టండి డాక్టర్ గారు.
0: గుడ్ బాయ్. మూడో పేషెంట్, ఆమె తల్లి, ఇలా చూడండి. అమ్మాయి అస్తమానం అద్దం ముందర కూర్చుని మొహం దిద్దుకోవడం, సినిమా పుస్తకాలు బొమ్మలు డాన్సులు చూడడం వినడం వల్ల నీ నరాల్లోకి సినిమా ఎక్కింది. అది మెదడు వెనక భాగంలోకి వెళ్ళి గడ్డగా పేరుకుంది. ఆ గడ్డ ఉండడం వల్ల ఒళ్ళంతటికీ సినీ సంకేతాలని పంపుతూ ఉండేది. ఆ సినీ భావాల గడ్డని ఎక్స్రే కిరణాలతో కరిగించాం.
1: అమ్మ బాబోయ్, గడ్డ కట్టిందా? రోజుకి రెండు సినిమాలైనా చూస్తానంటుంది అమ్మాయి. మేము ప్రతిమాలి రెండు రోజులకు ఒకటి చూపిస్తామండి.
0: అమ్మా, మీరు అమ్మాయిని అస్తమానం అందంగా ఉన్నామని పొగుడుతూ ఏ సినీ తారలాగానో తయారవుతామని మెచ్చుకోకూడదు. ఇదిగో ఆ మందు సినీ గరడం, అది పుచ్చుకొని రోజుకు 10 నిమిషాలు మాత్రమే అద్దం ముందు కూర్చోవాలి. పిల్లలకి పనికి వచ్చే సినిమాలు మాత్రమే చూడాలి, అది నెలకొకటి.
4: అవి చూడాలంటే ఈ దేశంలో లాభం లేదు అందండి డాక్టర్ గారు.
0: కరెక్ట్గా చెప్పారు తాతగారు. మీ మనవడికి చదువు మాత్రం ఎక్కువైంది. ఆటలు పాటలు వ్యాయామం ఇవన్నీ మానేసి క్లాసు పుస్తకాలు మాత్రమే చదవడం వల్ల ఆ వేళ్ల చివర అయస్కాంత శక్తి ఏర్పడింది. ఈ అయస్కాంతాన్ని కాగిస్కాంతం అనొచ్చు, ఎందుకంటే ఎప్పుడూ కాగితాలు పుస్తకాలు అతుక్కుంటాయి, సీసాలు డబ్బాలు మరేవీ అతుక్కోవు.
4: అబ్బా ఎంత బాగా చెప్పావు డాక్టర్. చిరంజీవి వద్దులు, వీడు పుస్తకాల పురుగైపోయాడన్నమాట. రోజుకి అరగంట కన్నా చదవనివ్వకుండా చూసే పూచి నాది. అందుకేనా రాత్రి తెల్లవారులు వ్యాయామం చేయించి సంగీతం వినిపించారు. చిరంజీవి అయి వద్దులు నాయన.
1: డాక్టర్ గారు, ఆ అన్న చెల్లి పోతామంటున్నారండి ఇంటికి.
0: ఈ పాపకి పరీక్షలంటే భయం, అందుకని నేను స్టెథోస్కోప్తో పరీక్ష చేస్తాను అనగానే ఆ మాట విని మూర్చిపోయింది. ఇక వాళ్ళ అన్నకి కాపీ చేయడం ఓ జబ్బు. క్లాస్లో కాపీ చేసినట్టే ఇంట్లోనూ వీధిలోనూ కూడా అందరినీ కాపీ చేస్తున్నాడు.
2: మీరు చెప్పినట్లుగా ఈ పాప చేత రాత్రి తెల్లవారులు 7వ తరగతి పరీక్ష పేపర్లు 3 ఏళ్లవి వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి చదివించాం కదండి.
1: ఆ అబ్బాయి కళ్ళకి రుమాలు కట్టి ఎన్నో పనులు స్వంతములను ఉపయోగించి చేయడం అలవాటు చేశాం. ఇప్పుడు ఇంకా గంతలు విప్పనంటున్నాడు. ఎవరినీ కాపీ చేయకుండా స్వంతంగా ఆలోచించడమే బాగుందిట.
2: బాబు గంతలు విప్పుతాన్రా.
1: వద్దమ్మా వద్దు.
0: రోగులందరూ వెళ్ళవచ్చు. ఇంకా మనం చెప్పిన రోగ విశేషాలు వాటికి చికిత్సలు అన్ని బయట ఉన్న మిగిలిన రోగులకి గట్టిగా చెప్పు కాంపౌండర్. డాక్టర్ బి నందాం పుస్తకాటి వ్రాస్తున్నారు గృహవైద్యం గురించి. పిల్లల ప్రత్యేకమైన జబ్బులు ఇళ్లలో నయం చేసుకునేందుకు వీలుగా అని కూడా ప్రకటించు.
4: నాయనా మరిచాను, పెద్దవాడిని అడుగుతున్నాను గాని ఏమీ అనుకోకు. బీనందం అని ఈ పేరు ఏమిటి? ఏ ప్రాంతం మనది? పూర్తి పేరు ఏం పెట్టారు?
0: అదా బీనందం అంటే బాలానందం అండి. నేను పుట్టింది బాలల దినోత్సవం అన్నాడు. నేను చదివిన విద్య బాలల ఆనందం కోసం.
5: డాక్టర్ నందం బాలానందం.
0: నిశ్శబ్దం.
6: నర్స్
0: కాగితాలు పెన్ను తీసుకురా.
7: మీరు ఇంతవరకు పిల్లల ఆసుపత్రి అని ఒక నాటికి విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
8: హలో, మే హూ HIV వైరస్, నామ్ తో సునాయి హోగా. మే ఆప్కా దోస్త్ బన్కర్ ఆప్కే శరీర్ మే ఘుస్కర్ ఆప్కో బీమార్ కర్ సక్తా హూ. ముజే ఉన్సే దోస్తీ కర్నా బహుత్ పసంద్ హై, జో జానే అన్జానే ఏక్ సే జ్యాదా సాథియో కే సాథ్ బినా కాండమ్ సెక్స్ కర్తే హూ. ये किसी भी तरह के सेक्स में कॉन्डम का इस्तेमाल नहीं करते. मैं तो उन पर भी नजर बनाकर रखता हूं जो अपने रेगुलर पार्टनर के साथ भी कॉन्डम नहीं लगाते, और जो नशे की हालत में दोस्तों के साथ एक ही सुई व सिरिंज का इस्तेमाल कर लेते हैं. इन छोटी छोटी लापरवाहियों से मुझे उनके पास आने का मौका मिल जाता है. तो मैं हूं HIV वायरस. मेरे बारे में जानने के लिए 1-0

0: 1-800-947 पर कॉल करके सवाल किया क्या?
1: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
2: Viraman tarvata Balanandam karyakramaniki tirigi swagatham. ఇప్పుడు ఒక ప్రకటన విందాం. నిర్మాతలు, కంటెంట్ సృష్టికర్తలు, నిర్మాణ సంస్థలు, హక్కుల యజమానులు మరియు అగ్రిగేటర్ల దృష్టికి ఉన్నత నాణ్యత గల రేడియో కార్యక్రమాలను సేకరించడం కోసం ప్రసార భారతి కార్యక్రమ ప్రతిపాదనల ఆహ్వాన ప్రకటన ఆకాశవాణి శ్రీ విజయపురం కొరకు ప్రతిపాదనలను ఆహ్వానిస్తుంది. ఇవి 3 పద్ధతుల కింద ప్రతిపాదనలు ఆహ్వానించబడతాయి. రెవెన్యూ షేరింగ్ మోడ్, ప్రాయోజిత ప్రోగ్రామ్ మోడ్ మరియు ఉచిత ఫ్యాషన్. కార్యక్రమ ఫార్మాట్లలో రేడియో నాటకాలు, డాక్యుమెంటరీలు, కథలు చెప్పే మరియు ఆడియో సిరీస్లు, వినూత్న ఆడియో ఫార్మాట్లు, పాడ్కాస్ట్, క్విజ్ పోటీ మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలు ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు తమ ప్రతిపాదనలను సమర్పించే ముందు తాజా సవరణలతో పాటు ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024ను జాగ్రత్తగా చదవాలని సూచించడమైనది. ఈ పాలసీలో అర్హత మరియు కార్యక్రమ మార్గదర్శకాల ఒప్పంద షరతులు, ఆదాయ భాగస్వామ్యం, ఏఐఆర్ ప్రసార కోడ్ మరియు వాణిజ్య ప్రకటనలు కోడ్కు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను నిర్దేశిత ఫార్మాట్లో అవసరమైన అన్ని వివరాలు మరియు సహాయక పత్రాలతో పాటుగా HOOAIR podblair@prasarbharati.gov.in అనే ఈమెయిల్ ఐడికి సమర్పించవచ్చు. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాల కోసం దయచేసి ప్రసార భారతి మరియు ఆకాశవాణి అధికారిక వెబ్సైట్లను సందర్శించండి. ప్రతిపాదన సమర్పించడానికి చివరి తేదీ జూలై 31వ తేదీ. భారతదేశ ప్రభుత్వ ప్రసార సంస్థకు సృజనాత్మక కంటెంట్ను అందించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవద్దు. ఈ ప్రకటనను ఆకాశవాణి ప్రయోజనాల దృష్ట్యా జారీ చేయబడింది.